శుద్ధ దేవదూతి అంత సర్వవ్యాప్త సర్వ పరాక్రమ సీలు స్వర్గముల వెనవాసే కరణ శుద్ధ దేవదూతి దేవదూత సేనావల్ స్వకీయ మహిమే పసగతా ఒబ వహన్సే ఇదిరియే వెద వెటమీ ఒబ వహన్సే శుద్ధాయి

స్థానములసిన శుద్ధ దేవదూతి అంత మవా పాలనే కరుణ సర్వవ్యాప్త సర్వ పరాక్రమ మహోత్తమ దేవి అన్నసిట సదా కాలే సదా కాలేట మహిమే వేవా సియలు స్వర్గముల వెనవాసే కరుణ శుద్ధ దేవదూతి అంత ఉపహర్షే శుద్ధై శుద్ధై కియమిన్ దివారే దేఖి నునవత్వా గాయనా కరణోయ తున్వన సహ దేవన ఇహల స్వర్గముల వెనవాసే కరుణ ఒబగే శుద్ధ దేవదూత్యా దహస్వర దహసత్వ దశ దహసత్వర దశ దహసత్వన దేవదూత సేనావల్ స్వకీయ మహిమే పసగతా ఒబ వహన్సే దిరియే వెద వెటమీన్ ఒబ వహన్సే శుద్ధై ఒబ వహన్సే శుద్ధై ఒబ వహన్సే శుద్ధై గాయనా కరమీన్ ఒబగే సింహాసనే ఇదిరియే వెద వెటెన్నోయ హల్లెలూయా ఎవిట జీవమాన సత్వయన్ సతర దేనా గాయనా కరమీన్ సిటియావుద సిడిన్నావుద మతు సిడిన్నావుద ఎక్కమ జీవమాన దేవియన్ వహన్సేట సియలు కౌరవే వేవాయి కేన ఎవిట వెడి మహల్లో విసి హతర దేనా తున్వన స్వర్గే సియోన్ హీ వహన్సగే సింహాసన ఎదిరియే సిడిన వెడి మహల్లాన్ విసి హతర దేనా స్వకీయ కిరులు బిమదమా దేవియన్ వహన్సేదిరియే వెంద వెటెపిన్ ఒబ సదా కాలేన్ సదా కాలేట గౌరవే లబన్నట సుదుసు దేవియన్ వహన్సే